నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నిముడా నాదదు నిముడా నాదదు అని లైతే లైతే అని లైతే లైతే లైతే మాది.

నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా నిబుడా

నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా నిపుడా